సహజాతయన్నామదేమాత్సంగామతి సంవత్సరి సంభూషాం బృహస్పతి సమిన్ భో

నహితేనామనచక్రాహనో అశ్వంద్రాదేవతలో ేవతమే ఉత్తరాభ్యమక్ష్మీయా

శత్రున్నాయభ్యం నమదక్షముదస్మై స్వంభవాయస్వీరాయస్వయస్వమ్మకేహం బ్రహ్మస్వేనహం జగారధాన్యం బహు సంభృక్షాణమయోరేవస్తం శతరత్సమాహారేరంగేరాగిలస్ మేఘ స్వాతి సమావరణ స్వాహ్యా స్వాహ.

సంతరిక్షమిదం మహత్ పారం ప్రాణేనమాత్మనామనుద్రేషం అన్యోన్యమయత వత్సంజాతమేవాధియా అరోరా పితుః పుత్ర మహాత్రా పరమ సుసంహానా.